ఆలం స్ఫటిక సదృశం కుండలోద్భాసి వక్త్రం దివ్యాకల్పైర్నవమణిమయై కింకిణీ నూపురాఢ్యై దీప్తాకాశం విశదవసనం సుప్రసన్నం త్రినేత్రం హస్తాబ్జాభ్యాం బటుకమనిశం శూలఖడ్గం దధానం హస్తాంబుజయుగస్థకుంభయుగలాత్ ఉద్ధృత్య తోయం శిరః సించంతం కరయోర్యుగేన దధతం స్వాంకేశకుంభౌ కరౌ అక్షస్రగ్మృగహస్తమంబుజగతం మూర్ధస్తచంద్రం సవత్ పీయూషోన్నతనుం భజేసగిరిజం మృత్యుంజయం త్ర్యంబకం జగద్గురో నమస్తుభ్యం శివాయ.

రిఫ్రిజిరేటర్ జిప్నేమ్ ఒక సైడ్ బై సైడ్ రమార్టీడోర్ రిఫ్రిజిరేటర్ కింద ఇండక్షన్ నిశుల్క ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ మా 6 కేజీ టాప్ లోడ్ మా 4 కేజీ సెమీ ఆటోమేటిక్ మా 3 కేజీ సాఫ్ ఎక్స్టెల్ నిశుల్క డిష్ వాషర్ కింద 2 వాటా వాషింగ్ టాబ్లెట్ నిశుల్క ఐడియా దసైకో ఖుషి ఘర్ ఘర్ మా ఉపహార్.